தவால் லெக்காய் வினாடி வெசி துணை விளவு పొద్దునికందే అనందయ్య కాలికి దినే మా కవి నొలియో హిందా తరహాయి కేలా అపి మేనికే క్యూ హిందా ఏ గనే హితల నెత్ కందులలియా హందా బాసి ఒన్న కవి అకద పద వందా అని అమ్మ పొద్దుని కందే ఆనందాయ నువ్వు నిమేష్ అమరుద్దీపన హిగావ చోగి లసన వైఫ్ గాయడి కావాయి నెత్తహన కట్టి ఒక్క మైకు తొకరిగిన సిద్ధుడి కాక అమ్మాయి కెలకేను ఆదర నెగ్గు తొకరిగానా జాయ జాయ రంపుతే శుభ దహమలా గింద్ర హందా ఓపి తహగిని లసన సిద్ధుడి కాక ఆదరే హతరకిలా ఎన్ఎస్టి టెల్ షాపింగ్ ఇంత మై మెసేజ్ కేవలే తీన్ లసన ఉమా దెక్క దెన్ని కెలకేను ఆదరింగ్ ఇక తొక్కడ గన్నంగ హరేద లస్సంట ప్రోగ్రామ్ ఇక కిరణం పుత్తే బుద్ధ సరణాయి కెలవ సేజగా కేవల తీరు కౌది కేల తమ్మై నేతే కోమహరి ఆదరింగ్ ఇక తొక్కడ గన్నో థ్యాంక్ యూ ఇక నేను మీ కట్టి వేగుతూ కరగాను నీ హాయ్ భాషే అప్పుడు అట్లా అసలు సింధువాక్ దేన్న రసాంక బదుల్ల మీ గహా క్యూలే సుదునోన గంగాని పదాలు తొందిన తరుష అవినో ఇకావట థై తీసరుద అనే మంద ఆకురు పటలోల వసంత మౌలి గుణమామ ఇవాగే మా కరందు గుల్లి నంద సుమంగివ తెగుతు కరగాన్ని కిలకెనో కట్టి మేగుతూ కరగాన్న జాయ వేవా మహారగమ దులాని కాపి వాహగిరిలో ఫ్యామిలీకి ఒక్క మా తెగ్గు మామ తెగుతు కరగాను గుడ్ ఆఫ్టర్నూన్ గిని గిందరి కచ్చ కచ్చే అహనో అదా తుందే ఏ అయ్యనా దవసమా నెత్తహువాలో కుమహరి రత్నపురే సుభాషిణి యొక్క ఆదరి నెగుతు కరగాను దిక్కమ దిక్క కాదరి హరబ హాయ్ గింద్రి లసన సింధు ఒకటి ఒక్కొమ్మలా మిగుతు కరగాన్ని కెళ్ళి అక్కల ముద నాయక వెళ్ళదు సంకీర్ణే కట్టరియకేను నూరు పారే అక్కలి నొక్కు మిగుతు కరగానో జాయవేవా